అరితు బాళ్ళను జన్మ సార్థక మని మంత్రాలయ మనసే దేవాలయ నమ్మ బాళ్ళ.